మాకు స్తోత్రం, ఆండవరే మాకు స్తోత్రం, నల్లవరే వల్లవరే మాకు స్తోత్రం, ఆండవరే మాకు స్తోత్రం. ఆండవరే నీ పెరియవర్ పరిశుద్ధర్, పెరియవర్ పరిశుద్ధర్, అదర్కాగ మాకు స్తోత్రం. ఆండవరే నన్రి నన్రి నన్రి నన్రి నన్రి. இந்த உலகத்துல எனக்கு ஆதாரங்கள் மாறி மாறினாலும் ஆண்டவரே நீர் மாறாதவரா என்னோடு கூட இருப்பதற்காக மக்கு ஸ்தோத்திரம். ஆண்டவரே உமையே நான் நம்புவேன். ஆண்டவரே உமையே நான் நம்புவேன். ஆண்டவரே எல்லா சூழ்நிலைகளுமே நான் நம்புவேன். ஆண்டவரே ஹாலேலூயா ஹாலேலூயா ஹாலேலூயா.